0: ఒకసారి కాళ్ళకి ఒక చుక్క బట్టలు అమే కొన్నాం కదా.
1: All'orologio atomico di Radio Ciroma sono le ore 22 e 45 minuti.
2: Chill out, honey bunny.
3: All right, now tell her it's gonna be all right.
2: It's gonna be all right.
3: Promise her.
2: I promise.
3: Tell her to chill.
2: Just chill out, honey bunny.